శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ

0: దీక్షా శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం, శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
1: కలియుగ వైకుంఠం అని చెప్పవచ్చు. అలాగే కలియుగ దైవంగా విలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతో ప్రసిద్ధి పొందిన దైవం ఈ కలియుగంలో. శ్రోతలకు శుభోదయం, నమస్కారం. హరే శ్రీనివాస. వెంకటాద్రి సమం స్థానం అనేది పాడుతూ, స్మరిస్తూ, పులకిస్తూ ఈ వెంకటేశ్వర మాటలలో పులకిస్తూ ఉంటాం కదా. 40 రోజుల వ్రతకాలంలో ప్రతి ఉదయం ఈ సమయం ఇదే ఛానల్ మీద ప్రవచనం వినిపిస్తారు, ఇంకా పాటలు కూడా వినిపిస్తారు. పదండి శ్రోతలరా, ఈ ఉదయపు వేళ కుమారి ఆశ్రయ సీతప్ప నుంచి కొన్ని మాటలు వినిపిద్దాం. వెంకటేశ్వర స్వామి గురించి, ఈ వ్రతం గురించి ఎంతో భక్తిభావాలతో మన భక్తులందరూ పూజిస్తూ ఉంటున్నారు. అలాగే ఆమె కొన్ని మాటలు చెప్తుంది.
2: మమ్మల్ని వింటున్న భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు మొరిషస్ దేశంలో తెలుగు వాళ్ళు స్వామివారి 40 రోజుల మండల దీక్షను పాటిస్తున్నారు. మండల దీక్షలో చాలామంది భక్తులు వీలైతే ప్రతిరోజు గుడికి వెళ్ళి పూజ చేస్తారు, కీర్తనలు భజనలు పాడతారు. పూజలు కనీసం 2 గంటలు జరుగుతాయి. 1 గంట పూజ, 1 గంట కీర్తనం, ప్రవచనాలు అవన్నీ చేసేసరికి 8:30-9 గంటలు అయిపోతుంది. కొన్ని మందిరాల్లో ప్రతిరోజు పూజలు జరుగుతాయి. ఇప్పుడు నాది ఆల్మరాగుచే తెలుగు సాంస్కృతిక సంఘం, మేము రోజు 40 రోజులు మొత్తం వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాం. అయితే 40 రోజులు గుడికి వెళ్తాం కాబట్టి అప్పుడప్పుడు 40 రోజులు మనకు మందిరంలో మహాప్రసాదం అవన్నీ దొరుకుతాయి. అసలు స్వామివారి వ్రతంలో అందరికీ ఒక బాధ్యత ఉంటుంది, అందరికీ ఒక కర్తవ్యం ఉంటుంది. కానీ దీక్షలో మన ఆడవాళ్ళ కర్తవ్యం మరీ గొప్పగా ఉంది. మగవాళ్ళు వస్తారు, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఉంటారు, శుభ్రం చేస్తారు, అవన్నీ నిజమే. కానీ మన ఆడవాళ్ళు గుడికి వెళ్ళకపోతే గుడిలో జనులు ఉండరే ఉండరు. ఒకవేళ 100 మంది వస్తే కనీసం 80 మంది ఆడవాళ్ళు వస్తారు, 20 మంది మగవాళ్ళు వస్తారు. వచ్చిందే చాలామంది ఆడవాళ్ళు. ఆడవాళ్ళు అందంగా తయారై వస్తారు. కట్టు బొట్టు జుట్టు వేసుకుని, అందమైన చీరలు కట్టుకుని, జడలో పూలు వేసి, ఒక చిరునవ్వుతో, భక్తిభావంతో గుడి లోపలికి వస్తారు. వాళ్ళ ముఖంలో ఉన్న ఆ చిరునవ్వును చూసినప్పుడే ఆ గుడిలో ఉన్న వాతావరణం మొత్తం మారిపోతుంది. ఆ గుడి ఎంత అందంగా కనిపిస్తుంది, ఆ పూజ ఎంత అందంగా కనిపిస్తుంది. పూజ అందంగా కనిపిస్తుంది కేవలం ఆచార్య గారి మంత్రాలు, అలంకారంతో మాత్రమే కాదు, ఆడవాళ్ళ నవ్వులు, చిరునవ్వులతో, వాళ్ళ అందంతో మన మందిరం మరీ అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఖాళీ చేతులతో రాదు, ఎందుకంటే ఇచ్చే స్వభావం ఉంది మన మహిళలకు. ఏదొక మిఠాయి తీసుకొస్తారు, లేకపోతే వంట చేసి వస్తారు. అవి కూడా జరగకపోతే ఓ పళ్ళు, ఓ పాలు, ఓ పూలు, ఓ ఆకులు తీసుకొస్తారు మందిరానికి, పూజకి. ఆ పూజలోని అందాన్ని రెంటింపు చేస్తారు మన ఆడవాళ్ళు. అంత అందంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆడవాళ్ళు 40 రోజులు గుడికి వెళ్ళి వంట కూడా చేస్తారు. ఎంత రుచికరమైన వంటలు చేస్తారంటే, ఈరోజు 7 కూరలు చేయమంటే వాళ్ళు చేస్తారు, ఒకరోజు పులిహోర చేయమంటే చేస్తారు. వాళ్ళే నిశ్చయించుకుంటారు. కానీ అందరికీ, ఒకవేళ మీరు ఖాళీ కడుపున గుడికి వచ్చారనుకోండి, ఖాళీ కడుపున మీరు మందిరం నుంచి బయలుదేరరు. అలాంటి కంకణం కడతారు మన ఆడవాళ్ళు. అందరికీ భోజనం వచ్చేలా చూసుకుంటారు. ఒకవేళ చాలామంది భక్తులు కూడా

0: వస్తే తక్కువ ఇచ్చినా సరే కానీ అందరికీ ఒక పూట భోజనం ఇచ్చేసి పంపిస్తాడు గుడి నుంచి. అప్పుడప్పుడు వాళ్ళు కూడా తినకపోవచ్చు. వాళ్ళు తినకపోయినా పర్లేదు, పిల్లలకు పెద్దలకు అతిథులకు అన్నం వచ్చేలా చూసుకుంటారు. ఒకవేళ తక్కువ ఉంటే తక్కువ కాలంలో ఇంకా ఎక్కువ కూడా చేస్తారు. ఇప్పుడు మన 40 రోజుల వ్రతంలో పెద్ద పెద్ద పూజలు చేస్తాం. అలంకారం అప్పుడప్పుడు మగవాళ్ళు బహుశా అలంకారం చేస్తారు, వాళ్ళు చేస్తారు, కానీ అందమైన ముగ్గులు ఎవరు వేస్తారు? మన ఆడవాళ్ళు వేస్తారు. నవ్వులతో, చిరునవ్వులతో, పూలతో, పూలమాలలతో, మిఠాయిలతో, అన్నంతో, ఆహారంతో ఎవరు వస్తారు? మన ఆడవాళ్ళే వస్తారు. లక్ష్మీ స్వరూపిణిలా ఉంటారు మన ఆడవాళ్ళు. వాళ్ళ అందాన్ని చూస్తుంటే లక్ష్మీ అమ్మలా ఉంటారు. అలాగే వాళ్ళ చేతి వంట రుచి చూస్తే సాక్షాత్ అన్నపూర్ణ అమ్మలా ఉంటారు మన ఆడవాళ్ళు. ఒక మందిరం ఒక వాళ్ళు అంటారు కదా, మగవాళ్ళు నేర్చుకుంటే మగవాడే నేర్చుకున్నారు. అదే ఒక మహిళ నేర్చుకుంటే సమాజం మొత్తం నేర్చుకున్నట్టే. అలాగే ఆడవాళ్ళు ఆనందంగా ఉంటే సమాజం మొత్తం ఆనందంగా ఉంటుంది, ప్రపంచం మొత్తం ఆనందంగా ఉంటుంది. మన మందిరం అభివృద్ధి చెందుకోవాలంటే మన ఆడవాళ్ళే అభివృద్ధి చెందాలి. అంతేకాకుండా మన ఆడవాళ్ళు అంత మంచిగా తయారై వచ్చినప్పుడు ఏమి చెప్పకుండానే రాబోయే తరాలకు కూడా సలహాలు ఇచ్చినట్టుంది. అమ్మను చూసినప్పుడు మన అమ్మ పెద్దమ్మ వాళ్ళను చూస్తుంటే కదా మంచిగా గుడికి వెళ్ళడానికి ఎలా తయారై వెళ్ళాలో అమ్మాయిలు నేర్చుకుంటారు. లంగావోని కట్టడం ఎవరు నేర్పిస్తారు? మన ఆడవాళ్ళు. మన జడకి పువ్వులు పెట్టడం ఎవరు నేర్పిస్తారు? ఆడవాళ్ళే నేర్పిస్తారు. అందమైన బొట్టు వేయాలి, బొట్టు రోజు వేయాలి, ఇది ఎవరు నేర్పిస్తారు? మన ఆడవాళ్ళే నేర్పిస్తారు. మన ఆడవాళ్ళే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు, మన సిద్ధాంతాలు, భక్తి, పూజ మొత్తం ఆడవాళ్ళే నేర్పిస్తారు. ఆడవాళ్ళు ఉండకపోతే ఏమీ ఉండదు. అయితే మన సంస్కృతిని, భాషను, సభ్యతను, ఆచార వ్యవహారాలను అన్నిటినీ కాపాడుకోవాలనుకుంటే మన ఆడవాళ్ళను కాపాడుకోవాలి, మన ఆడవాళ్ళను రక్షించాలి, మన ఆడవాళ్ళతో మంచిగా ఉండాలి, వాళ్ళు ఎల్లప్పుడూ నవ్వుతూ స్వామివారిని పూజించాలని చూసుకోవాలి. ఇంతటితో నేను ఆశ్రయ మీతో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదం. నమస్కారం. హరే శ్రీనివాస.
1: ఆశ్రయ సీతప్ప గారికి మా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈ కొన్ని మాటల కోసం అయితే ఈ ఉదయపు వేళ శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా భక్తిభావాలతో స్వామివారిని పూజిస్తూ ఉండండి. ఇంతటితో వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. హరే శ్రీనివాస.

శనివారం నాడు అంటే వీకెండ్ కదా, ఆనందంగా గడుపుతున్నారు. చెప్పినట్టు ఇది థర్డ్ టర్మ్ కదా, శ్రద్ధగా చదవాలి. ట్యూషన్కి వెళ్తున్నారు లేదా ఇంట్లో ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో పుస్తకాలు చదువుతూ ఉంటున్నారు. జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఫలితాలు రావాలని కోరుకుంటూ. అయితే ఈ సత్యం ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో కొనసాగిస్తూ మన కార్యక్రమం మంచి మంచి పాటలతో మన బాలానందం అనే తెలుగు కార్యక్రమంలో

వేళారా పిల్లలారా, మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం బాలానందం అనేది విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరి కోసం ప్రసారం అవుతున్నది. వీకెండ్ కదా, మంచిగా ఆనందించండి. రిలాక్స్ చేయడం, విశ్రాంతి తీసుకోవడం, ఇంకా తీరిక సమయంలో మంచిగా రిలాక్స్ చేయడం ఎంతో ముఖ్యమైనది. ప్రస్తుతం మీరు పనులు చేస్తున్నారు, మీరు మన కార్యక్రమం కూడా వింటున్నారు, ఆశిస్తూ ఉంటున్నాను మంచిగా ఆనందించండి.

చదువుల గురించి మాట్లాడాలంటే మంచి చదువు మంచి ఆలోచనలను మంచి మార్కులు కూడా రావాలి. మంచి చదువు మంచి ఆలోచనలు మంచి జీవితాన్ని కూడా అందిస్తాయి. మార్కులు మాత్రమే కాదు, జ్ఞానం, సంస్కారం, మంచితనం కూడా చదువులో భాగమే.

మంచి చదువు మంచి ఆలోచనలు అది మంచి జీవితం కూడా అందిస్తాయి కదా. మార్కులు మాత్రమే కూడా అది జ్ఞానం కావాలి. కష్టపడి చదువు నీ కలలి నీ విజయానికి చిరునామా. అయితే కాక చదువులపై మరికొన్ని మంచి మాటలు చెప్పాలంటే చదువు మనిషికి జ్ఞానాన్ని మాత్రమే కాదు జీవితాన్ని ఎలా జీవించాలో కూడా నేర్పుతుంది.

పిల్లలారా, ఈ శనివారం నాడు మధ్యాహ్నపు వేళ 45 నిమిషాలకు మన కార్యక్రమం ప్రసారం చేసి ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ చెప్పినట్టు చదువులు ఎంతో ముఖ్యమైనది. చదువులో పెట్టిన ప్రతి నిమిషం భవిష్యత్తులో ఒక అడుగు ముందుకు అవుతుంది. నిశ్శబ్దంగా చదువు విజయమే మీ గురించి మాట్లాడుతుంది. అలాగే కలలు కనే వాళ్ళు చాలామంది, వాటి కోసం చదివే వాళ్ళు కొద్దిమంది కదా. చదువు ఒక ప్రయాణం లాంటిది, విజయం దాని గమ్యం. నా పుస్తకమే నా కవర్ అవుతుంది కదా, ఇది మన శక్తి. అయితే పిల్లలారా, మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామితకర సెలవు తీసుకుని నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
1: అందరికీ నమస్కారం. ప్రస్తుతం మీరు వింటున్నది మీ స్వరాల వేదిక అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరిశాలినితో నేటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఓ ఇంపైన పాటతో. వింటూ ఉండండి.

श्रोतलारा, श्रीनिवास कल्याणम भक्ति प्रेम समृद्धि की प्रतीक श्रीनिवासुदु पद्मावती देवी दिव्य कल्याणान्नि स्मरिंचुकुंटे मन कुटुंबालो आनंदम ऐक्यत शुभम కలుగుతాయని భక్తుల విశ్వాసం అన్నమాట. ఆ దివ్య దంపతుల ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ ఇప్పుడు మరో మధురమైన భక్తి గీతాన్ని విందాం.

శ్రీనివాస కళ్యాణ వేదుకలో అలమేలుమంగా అమ్మవారు సర్వాలంకార శోభతురాలై మంగళవాద్యల నడుమ కళ్యాణ మండపానికి విచ్చేశారన్నమాట. ఆ దివ్యమైన దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించే మధుర గీతం వచ్చెను అలమేలుమంగా. ఇప్పుడు ఈ భక్తిరస గీతాన్ని విందాం.

0: శ్రోతలు, ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ఇక మీ చెల్లమ్మగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.
1: 819 kHz, ये है रेडियो मॉरिशस.